మగసని ధని సగమా మగసని ధని సగ మగసని ధని సగమా గ మ గ సని ధ మగ మ ధని సని ధ మ